0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలేజీ ఎక్క చతుర నార అమ్మ పక్కన